మన గగసస నినిదద నినిస మద నిస గస నిద నిస్సగ నిస నిస సగమ నినిదద మమ నినిదద మమ గగ గద మమ గగ సద గమ ధనిత సద నినిదద మమ నినిదద మమ గగ గద మమ గగ సద గమ ధనిత నిసగత నిసగత నినిసగ గమ ధని ధని ధని ధని దగ నినిసగ గగ గమ గగ గగ మమ సద నినిస నిదమ నినిద మగ సగమ ధని మలరో.